భగవతి ఉత్తమ శ్లోకాయ నమార్య లక్షణ శీల వ్రతాయ నమో ప్రశిక్షితాత్మన్వాసితలోకాయ నమస్సాధువాధునిక శరాయ నమో బ్రహ్మణ్యదేవాయ మహాపురుషాయ మహారాజాయ నమః. శ్రీమద్భగవచ్చరణసంచరీత ముముక్షురుపాసకవిమతానురూప గుణ విభవైశ్వర్యశీలాద్యనవధికా అతిశయ అసంఖ్య కళ్యాణ గుణగణం అప్రమేయ కృపారత్నాకరం భగవంతం శ్రీరామచంద్రం శరణమహం ప్రపద్యే. ఓం అప్రమేయ కృపారత్నాకరాయ